0: ప్రోగ్రాము ప్రూడ్ ఎఫ్ఎం.
1: Hai, selamat pagi teman-teman Radio Info Pro 2 barengan si Diana Kong.